ಅಮ್ಮ ಅಂಟೇ ಪ್ರೇಮಕು ರೂಪಂ, ಆಮೇಲೆ ಕುಂದ ಮನ ಜೀವಿತಂ ಅಸಂಪೂರ್ಣಂ. ಮನ ಮುಡತಿ ಗುರುವು, ಮನ ಮುಡತಿ ಸ್ನೇಹಿತುರಾಲು ಅದೇ ಅಮ್ಮ. ಮನಕು ಮಾಟಲು ರಾವದಾನಿಕಿ ಮುಂದೇ మన భావాలను అర్థం చేసుకునేది అమ్మే. ఆమె ప్రేమకు ఎలాంటి కోలమానం లేదు.

అమ్మ అంటే ప్రేమ. అమ్మ ప్రేమ స్వార్థ రహితమైనది. ఆమె ఎప్పుడూ మన కోసం మాత్రమే ఆలోచిస్తుంది. మన చిన్న ఆనందంలోనే ఆమెకు పెద్ద సంతోషం ఉంటుంది. అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు.

కష్టం వచ్చినా మనకు ధైర్యం చెప్పేది అమ్మే. ఆ మాటల్లో ఒక ప్రత్యేకమైన బలం ఉంటుంది. మనము పడిపోతే లేపది మనకు నమ్మకం ఇచ్చేది అమ్మే. అమ్మ మనకు జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటుంది. మంచి చెడు మధ్య తేడా తెలియజేస్తుంది. ఆమె ఇచ్చే సూచనలు మన జీవితానికి దారి చూపిస్తుంది.

అమ్మ చేసిన దానికి మనం ఎప్పటికీ పూర్తిగా తిరిగి ఇవ్వలేము, కానీ కృతజ్ఞత చూపడం మాత్రం మన చేతిలో ఉంది. చిన్నగా ధన్యవాదాలు అమ్మ అని చెప్పడం కూడా ఆమెకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలి కాలం.
1: ఓ ఏ కాలం
0: మరే,
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఓయ్ ఆగవయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు.

శ్రోతలు ఇంతటితో నేటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మన చిట్టి కార్యక్రమాన్ని వినడానికి అనేక ధన్యవాదాలు. ఇక మీ చెల్లి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: स्वराल वेदिक मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिक।
3: నమస్కారం. బిజీ లైఫ్లో ఒక పోజ్ కావాలా? వింటేజ్ మెలడీ ప్లే చేయండి. టైం స్లో అయిపోతుంది, హార్ట్ కామ్ అయిపోతుంది.

అప్పట్లో పాటలు వెచ్చగా ఉండేది. ఆ రషే లేదు, ఆ ప్రెషరే లేదు. కేవి మహాదేవన్ కంపోజిషన్స్ వారి పాటల్లో ఆ శాంతి, ఆ మధురతనం ఉండేది. ఇప్పుడు గబగబా మన ఫాస్ట్ లైఫ్కి ఫాస్ట్ మ్యూజిక్, కానీ స్లో మ్యూజిక్లో డెప్త్.

శాస్త్రవేత్తలు అంటారు. స్లో మ్యూజిక్ అనగా హార్ట్ రేట్ని తగ్గిస్తోంది, స్ట్రెస్ రిడ్యూస్ చేస్తోంది. అందుకే వింటేజ్ పాటలు వింటుంటే మనం రిలాక్స్ అవుదాం.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తా.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవ్వదు.